అస్సలాము అలైకుం. నిజాం మాము సింగే ప్రోగ్రామ్ మాషాల్లా డేర్ ఖిస్తాదే సతారయం ద పగోళైనా డేర మందన సతారా ఉషాలో.

యజమాదిల సుకాలు యారా యదబుల్ పుద్వౌరజు యారైది పిఖోదమా యజమం నఖత పంజాబ్ ఖదే యలద్వౌ మయనో సరన కిగి జుల్మునా దాతోరి స్తర్గి దిరావాణ వఖ్యాలి బల్బలే జర్ కుమారి బల్బలే చర్తరా నలాడే జర్ కుమారి బల్బలే చర్తరా నలాడే దాతోరి స్తర్గి దిరావాణ వఖ్యాలి బల్బలే జర్ కుమారి బల్బలే చీర్తరో నలాడే బస బిల్కుల్ జనా గప్ షప్ డేరు లగో سم میسج کال پکی واغستا خوبا خانا غوانم کال پکی دیر کم واغستا او دیر میسجان میں شامل ہم نکڑا زکا چی ٹیم منگ سر کم نی یو گینٹے ہی کنا